0: లైఫ్ కాల్స్ తరఫ చూడడానికి గంప 09 38 280 495 0 9 38 280 495 వాలి ఫబ్ ద షో గురు మజ్ మాస్టర్ ఆఫ్ లైఫ్ కాల్ బాని సూక్రాజీ ద చీరన ఫాస్ట్ కాలర్ ఆఫ్ ద షో. అస్సలాము అలైకుం జీ.
1: وعليكم السلام ورحمة الله وبركاته.
0: جي جناب.